0: అమ్మా జీ నో జింక అమ్మా అంజలాల ఓన సమరగా పసుకిలా అని పసం అబ్బాయి చింత అబ్బాయి అబ్బాయి కచింత
1: మాజో
0: మాజో సేపలకి